ప్రబల జ్వాలమాల హో, ఆంధియా కరాల హో, జలధి గగన భూమి పర్ తనయ ప్రళయ కే జాల హో, జలధి గగన భూమి